0: संगीत रसिकुलंदरिकी मा हृदयपूर्वक नमस्कारम स्वागतम शुभोदयम మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలిరాగాలు అనే తెలుగు కార్యక్రమం మళ్ళీ వచ్చింది శనివారం నాడు ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో yes it's saturday morning it's weekend kada it's time to relax and enjoy 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం అలవాటు ప్రకారంగా 8 నుంచి 9 దాకా
1: తొలి రాగాలు తొలి రాగాలు

విశేషంగా శనివారం నాడు అంటే మిమ్మల్ని ఎంత దించేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. Some rocking songs for you to enjoy the weekend kada. Chaliga undi na kani tundaraga levadam idi mana alavatu kada. Weekend ante anandanga samayam gadapadam. It's a relaxing time for you. ఇటువంటి కార్యక్రమం ప్రసారం చేసి ఎంటర్టైనింగ్ యూ విశేషంగా ఆన్ 94.6 98.2 MHz ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఎస్, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విత్ యోజే వందన. ఈ శనివారం నాడు ఉదయపు వేళ అలవాటు ప్రకారంగా స్వామి వారికి దండాలు పెడుతూ శనివారం నాడు గోవింద గోవింద పలుకుతూ పాడుతూ స్మరిస్తూ ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

శనివారం మీరు లేచి ఉన్నారు. ఈ చలి కాలంలో ఎంత కష్టంగా ఉంది కదా లేవడం. ఇట్స్ సో డిఫికల్ట్ టు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, స్పెషలీ ఆన్ వీకెండ్. కానీ వేచి ఉంటారు మన కార్యక్రమం వినడం. విందానికి ఎంతో ఆనందంగా ఉంటారు కదా. అండ్ డెఫినెట్లీ మీ ఆనందం కోసం మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తున్నాను మన కార్యక్రమం. అండ్ వితౌట్ ఫర్గెటింగ్ యువర్ మెసేజెస్ ఆన్ 5768 9077.

మే శనివారం నాడు ఇలా ఆరంభించింది. బాగా ఆరంభించిందని నమ్మకంతో ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ 9 గంటల దాకా వీధి అజీ వందన. ఏదైనా అంకితాలు లేదా బర్త్డే విషెస్ ఉంటే తప్పనిసరిగా నాకు టెక్స్ట్ పంపండి. Let's dedicate this beautiful song. Idaru kodukulaku to the twins Revansh and Rayan, to Bharya Vashini, to Amma Veda, to all the families, relatives and friends. It's from Vijay Palludu of Highlands, dedicating this beautiful song to you and to your family. Enjoy this beautiful track and have a wonderful weekend ahead with the family.

ఆనందంగా సమయం గడుపుతున్నారు ఈ శనివారం నాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, టీ తాగుతున్నారు, బ్రెడ్ తింటున్నారు. దిస్ ఈస్ ద మారిషన్ కల్చర్ కదా. సో ఆనందంగా ఈ వీకెండ్ గడపండి. ఆనందం మనలోనే ఉంటుంది, బయట వెతకాల్సిన అవసరం లేదు. హ్యాపీనెస్ లైస్ విద్ ఇన్ us. దేర్స్ నో నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్. సో బీ హ్యాపీ ఇన్ ద వే యు ఆర్, కీప్ స్మైలింగ్, and surround yourself with lots of positive vibes and beautiful vibes for you on this Saturday morning with your Jay Vandana. కొన్ని నిమిషాల్లో మీ బర్త్డే అంకితాలు ప్రసారం చేస్తాను.

Belated happy birthday to Tiana Naiku of La Lucie Roy Belair. Wishing very happy birthday to you and especially from Amanishta Nanadevan Tamudu Medhwa, Atta Neha Mawavikash from your cousins Chishta and Bhimisha. It's from Baba Masuria and from your Tata. From all the Naiku family and Appiah family. And specially from your Pantulamma. Yes, wishing Janma Dinotsava Shubhakangshalu to you, Tiana. Wish you all the very best in life. You are a lady now. So lots of happiness and all the best in your career. So make yourself proud and your parents proud as usual. So once again, happy birthday and blessings to you, Tiana. అయితే ఇవరివరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. విషింగ్ ఆల్ ఆఫ్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్, పీస్, స్పెషలీ వెరీ గుడ్ హెల్త్. దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ ఆస్క్ ఫర్ అవర్ బర్త్డే. సో వన్స్ అగైన్ బ్లెస్సింగ్స్ అండ్ వెరీ గుడ్ హెల్త్ టు యూ. It's a song that brings vibe in your life. So it's your birthday. Get some vibes on this Saturday morning. Yeni meri gantal daddy. Nalabhai nimishalaindi. Stay tuned with your Jeev Vandana.

Wishing a happy birthday to Anna Vinesh Bangari Gadu, especially from Sharwani, Shrishti and Chimam Vidula. From all the Bangari Gadu family, wishing happy birthday to Vinesh Bangari Gadu. అయితే సంగీత ప్రియులారా, మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. ఇట్స్ టైమ్ టు సే బై బై. మన ఉదయపు వేళ కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, అండ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ వీకెండ్ అహెడ్ అండ్ ఎంజాయ్ ద లాస్ట్ ట్రాక్ డెడికేటింగ్ టు ఆల్ మై లిసనర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండ్ డెడికేషన్స్. సో ఇంకో కార్యక్రమం దాకా వందనా మీదగ్గర సెలవు తీసుకుని, నైస్ వీకెండ్, టేక్ కేర్, బాయ్, నమస్కారం.